గడింగ్ హెందును అగ్గడి తీరిస్ మినిట్ మీ దివ్యరాజ్య గడు దివ్యరాజ్య గడు మిగడిగా మిగ శ్రేణి కుళిఫస్ ప్రోగ్రాం.

0: కడింగ్ హెదరు దిగట్ తీరిస్మెట్ మీ దివ్యరాజ్ చేయగాడు.
1: సబబున్ నుజూల్.

0: గడి మెందురు కొరి ఎగారు గడి ఫానర మినిట్ మీ దివే రాజ్యే గడు
1: మీ అషారహరం మతేగే ఉమ్ర ఫ్రే ఖాస్ కొరిఫా ప్రోగ్రామే మీ ప్రోగ్రామ్ గా అషారహరం దశగే కుడుకు దిన్నా నుగులే అడా వాహకురు ఎకశిగెంబే
0: హఫ్తాగే వాహక
2: అస్సలాము అలైకుం రీత్ వాహకతోగే సిల్సిలా హఫ్తాగే వాహకయాకు మీ హఫ్తాగే స్మి బద్దం కొల్లి అల్గునే షత్ నసిమ్ మీ హఫ్తాగే మీ గినెస్తేనే మీ హారుస్ గినెస్తం దా వాహక లీషన్ మీ అల్ఫైలా యాష్ఫా అబ్దుల్ గని హదియా కురవాఫా వాహకే మీ వాహకే వెస్ తిబేఫలుంగే హిత్తక ఉపావరిక మా హమజం గినెస్తవేనికమ ఉమ్మీద్ కుర మీ హఫ్తాగే స్వాకుషాలా దేని మరియమాత్ ఫాద్నాన్